లీలా నిత్య విభూతయే యస్యా విద్యా జగద్రూపా విద్యా యస్య ఆత్మ సంస్థితిః స్వచ్ఛంద సాహితస్యేచ్ఛ తస్మై తస్యై నమో నమః. ఇచ్ఛా జ్ఞాన క్రియారూపా శక్తిర్యా పరమేశ్వరీ సా కరోతు శివాభిన్నా సర్వత్ర జయమంగళం. శివస్య కరుణా సాక్షాత్